0: గారే గారే
1: జర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూర కింద రే ఎన్నాయో
2: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలది
2: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరగదే
2: మేదే మన్ కే ద్వార